0: శిక్షణ తమ వహదే బాహుడు మాత శరీరంప నో నిబల అఫేట సౌడి బాకుండా శ్రేణ పూజ భక్తి నిపిసింది.
1: Ovintis, nemak informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori ekipa nebe servisu, hato brigadu wain, i adeus.